నమస్తంగపేకే నమస్తంగలేకే నమస్తంగ గంజే నమస్తంగ పంజే నమస్తంగ కర్మం నమస్తంగ తర్మం నమస్తంగ జీతే నమస్తంగ పీతే నమస్తంగ నీలే నమస్తంగ.